నేనంతా జగమండ కరిబందిని బీగుతినానా, తడమాడలు బ్యాడవ నేను కరిబందిని బీగుతినానా, తడమాడలు బ్యా

నారద జననే ఆరో శాస్త్ర కథాయన శారద దేవే నారద జననే ఆరో శాస్త్ర కథాయన ఆరు శాస్త్ర కథాయ

సరసి యక్ష భవ కమలనాభనుత ముఖజిత హిమగరసి బాలే సరసి యక్ష భవ కమలనాభనుత ముఖజిత హిమగ